0: Raio Rádio Sono é tempo.
1: Sono FM 101.2 MHz. Ujjwal bhavishyako lagi hamro abhiyan.
2: Sanchay. Sono FM. Studio time.
3: It's 10 a.m. We have to go 10 minutes.
1: Time check को साथ में New Star Digital Color Lab तथा द्वारा माय ऑफिस प्रेस सोनू दूध कुंड नगर पालिका 5 सोनू कुंडू